కెన్బరా తెలుగు అని శ్రోతలకు శ్రీనివాస ప్రసాద్ నమస్కారం అండి. మీరు కెన్బరా తెలుగు అని రేడియో కార్యక్రమాన్ని 2XX FM 98.3 పై వింటున్నారు. ఈరోజు కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నది శ్రీనివాస ప్రసాద్ లక్కరాజు. చాలా రోజులు అయిందండి నేను రేడియో స్టేషన్కి వచ్చి, ఎందుకంటే మన లక్ష్మణ్ ప్రసాద్ గారే గత 3-4 నెలలుగా ఆయనే చేస్తున్నారు. మధ్య మధ్యలో ఎప్పుడైనా ఆయనకి ఒంట్లో బాగుండకపోయినా లేకపోతే బయటికి వెళ్ళినా కానీ అటువంటి సమయంలోనే నేను చేస్తున్నాను. అప్పుడప్పుడు రావాలని అనిపిస్తుంది నాకు కూడా స్టూడియోకి వచ్చిన తర్వాత ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ ప్యానెల్ ఎలా ఆపరేట్ చేయాలనేది కూడా మర్చిపోయే పరిస్థితి కలగకుండా అప్పుడప్పుడు రావాలని అనుకుంటున్నాను నేను కూడా. మళ్ళీ ఈరోజు లక్ష్మణప్రసాద్ గారికి ఒంట్లో బాగుండక రాలేదు, సో అందుకని నాకు అవకాశం వచ్చింది ఈరోజు. అలాగే ఈరోజు అవకాశం వచ్చినందుకు మంచిగా వర్షం కూడా బాగా మంచిగా పడుతోంది బయట వాతావరణం. సరే, మీకు ఒక కౌమిది అని చెప్పి ఒక ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, మాసపతి మా వెబ్లోనే ఉంటుంది. ఈయన కిరణ్ ప్రభ గారు అని చెప్పి ఆయన రాస్తుంటారు, కిరణ్ ప్రభ గారు. ఆయన రాసిన ఒక సంపాదకీయం మీకు వినిపిస్తాను. సృష్టిలో ఏది శాశ్వతం కాదు, ప్రతిదీ తాత్కాలికమే. కానీ మానవ నైజం కాలం ఎప్పుడూ ఒకేలా ఉండాలని కోరుకుంటుంది. మనకు నచ్చిన పరిస్థితులను, ఆనందాలను, బంధాలను అలాగే పట్టి ఉంచాలని, అవి ఎప్పటికీ మారిపోకూడదని మనం గట్టిగా ప్రయత్నిస్తుంటాం. కానీ వాస్తవం ఏమిటంటే నదీ ప్రవాహంలా జీవితం నిరంతరం సాగిపోతూనే ఉంటుంది. నిన్న ఉన్న పరిస్థితి ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నది రేపటికీ మిగలదు. జీవితంలో వచ్చే అత్యున్నత విజయాలు అలాగే మనల్ని కుంగదీసే పాతాళపు లోతులు అన్నీ కేవలం వచ్చిపోయే కాలపు అలలు మాత్రమే. ఏ అనుభవము ఇక్కడే శాశ్వతంగా గడ్డకట్టుకుపోదు. అందుకే మనం గ్రహించాల్సిన కఠిన వాస్తవం, ఇక్కడ శాశ్వతమైనది మార్పు అనే ప్రక్రియ మాత్రమే. ఈ సందర్భంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఓ గల్పిక గుర్తు చేస్తున్నారు ఆయన. పూర్వం ఒక రాజు తన ఆస్థాన పండితుడిని పిలిచి, నేను తీవ్రమైన సంతోషంలో ఉన్నప్పుడు చూసినా లేదా ఘోరమైన దుఃఖంలో ఉన్నప్పుడు చూసినా నా మనసును సమస్థితికి తెచ్చే ఒక అద్భుతమైన వాక్యాన్ని ఒక ఉంగరంపై చెక్కించి ఇవ్వు అని అడిగారట. అప్పుడు ఆ పండితుడు ఆ ఉంగరంపై, ఈ సమయం కూడా గడిచిపోతుంది అని చెక్కించి ఇచ్చాడు. మనం ఎంతటి కష్టంలో ఉన్నా లేదా ఎంతటి అపరిమితమైన ఆనందంలో ఉన్నా ఈ సత్యాన్ని గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం. ప్రతిదీ తాత్కాలికమే అని మనసుకు పదే పదే గుర్తు చేసుకున్నప్పుడు ఎలాంటి సంఘటనలపైన మన స్పందన పూర్తిగా మారిపోతుంది. కష్టాలు వచ్చినప్పుడు ఇది శాశ్వతం కాదు అని గ్రహిస్తే ఆ కఠిన పరిస్థితులను అధిగమించే ఆత్మస్థైర్యం, ఓర్పు మనకు లభిస్తాయి. అలాగే సంతోషాలు ఉన్నప్పుడు అవి రేపు ఉండకపోవచ్చని తెలిస్తే ఎగిరెగిరి పడడం మానేస్తాం. ఈరోజు మన చేతిలో ఉన్న క్షణాన్ని మనం మరింత ఎక్కువగా ప్రేమిస్తాం, గౌరవిస్తాం, ఆస్వాదిస్తాం. ఈ అనిత్యత్వ భావన మనల్ని అహంకారం నుంచి, తీవ్రమైన వేదన నుంచి రక్షిస్తుంది. జీవితం ఇచ్చే సుఖదుఖాలను ఒక సమదృష్టితో చూడగలిగినప్పుడే నిజమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవితాన్ని ఒక ప్రవాహంగా స్వీకరిద్దాం, ప్రతి క్షణానికి వీడ్కోలు చెప్తూ మరో కొత్త క్షణాన్ని ఆహ్వానిద్దాం. ఇదండి కిరణ్ ప్రభ గారు రాసిన సంపాదకీయం, మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. అలాగే మనకి గత ఈ నెల 21వ తారీఖున తెలుగు, తమిళ, కన్నడ చిత్రసీమల్లో తన సహజ నటనతో దశాబ్దాల పాటు అందరినీ అలరించిన మహానటి శంకర్ మంచి జానకి. ఇప్పుడు మీకు శంకర్ మంచి జానకి అంటే ఎవరో చెప్పలే, మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. షావుకర్ జానకి అని చెప్తే మీకు తెలుస్తుంది. ఆమె 7 దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ నటనా ప్రస్థానంలో 450కి పైగా సినిమాల్లో నటించి భారతీయ చలనచిత్ర రంగంలో అరుదైన రికార్డును సృష్టించారు. ఆవిడ జీవిత విశేషాల గురించి కొన్ని చెప్తానండి మీకు. ఆవిడ పూర్తి పేరు శంకర్ మంచి జానకి. ఇంట్లో ఆవిడని జానకీబాయి అని పిలిచేవారట.
పుట్టిన తేదీ వచ్చి 12 డిసెంబర్ 1931. పుట్టిన స్థలం ఆవిడ తెలుగువారేనండి, రాజమండ్రి, రాజమండ్రిలో పుట్టారు, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో. తల్లిదండ్రులు టేకుమళ్ళ వెంకోజీరావు, ఆయన స్వాతంత్ర సమర యోధుడు, ఆవిడ భార్య పేరు సచ్చిదేవి. జానకి గారి తండ్రి పూర్వీకులు మరాఠీ వారు కావడంతో ఆవిడకి ఇంట్లో తెలుగుతో పాటు మరాఠీ, కన్నడం కూడా మాట్లాడేవారట. ఆమె సోదరి, మీకు అందరికీ తెలిసే ఉంటారు, కృష్ణకుమారి గారు కూడా టాలీవుడ్లో మనకి తెలుగు చలనచిత్రంలో నాయకిగా చేశారు. ఆవిడ కూడా ప్రముఖ నటిగా కూడా గుర్తింపు పొందారు. జానకి గారి మనవరాలు వైష్ణవి శుభ సంకల్పం సినిమా ద్వారా నటిగా పరిచయమై నంది అవార్డు కూడా అందుకున్నారట. షావుకారు జానకిగా రూపాంతరం. జానకి గారు చదువుకునే రోజుల్లోనే ఆవిడ ఆకాశవాణి అంటే రేడియో నాటకాల్లో పాల్గొనేవారట. కేవలం 18 సంవత్సరాల వయసులో ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నటించిన షావుకారు, ఇది 1950లో వచ్చిందండి, నేను అప్పటికి పుట్టలేదు, చిత్రంతో కథానాయికగా టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఈ మొదటి సినిమా సాధించిన అద్భుత విజయంతో ఆమె పేరుకు ముందు షావుకారు అనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్న పాత్రలను పోషించారు. ఆవిడ నటించిన కొన్ని చలనచిత్రాలండి, రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, అక్కా చెల్లెళ్ళు, బడిపంతులు, తాయారమ్మ, బంగారమ్మ, అలాగే సంసారం ఒక చదరంగం అనే సినిమాలో చాలా బాగా నటించారండి. అది బాగా నచ్చుతుంది మీకు కూడా, అందులో ఆవిడ వేసిన పాత్ర. ఇలాంటి ఎన్నో చాలా చిత్రాలు ఉన్నాయి. సినిమాలతో పాటు దాదాపుగా ఆవిడ 3000కు పైగా స్టేజీ నాటకాలలో ఆమె ప్రత్యేకంగా నటించి రంగస్థల కళాకారిణిగా కూడా గొప్పగా పేరు తెచ్చుకున్నారు. ఆవిడ చివరి చిత్రాలు నాకు తెలిసి ఆమె 400 చిత్రంగా తమిళంలో బిస్కోత్ అంటే అది 2020లో చేశారట. అలాగే తెలుగులో ఆవిడ చివరిగా నటించిన చిత్రం అన్నీ మంచి శకునములే అనే చలనచిత్రము. ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. జానకి గారి వివాహ జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. చాలా చిన్న వయసులోనే అంటే ఆవిడ సినిమాలలోకి వచ్చే ముందరే ఆవిడకి వివాహం అయినదిట. చాలా చిన్న వయసులోనే పెళ్ళైనప్పటికీ సినిమాల్లోకి వచ్చిన కొన్ని రోజులకే ఆవిడకి భర్తతో విభేదాల వల్ల అప్పట్లోనే విడిపోవాల్సి వచ్చిందిట. ఆ కాలంలో ఒక ఒంటరి మహిళగా ఎన్నో సామాజిక ఇబ్బందులు, బంధువుల తిరస్కారాలను ఎదుర్కొంటూనే 2 కుమార్తెలు, 1 కుమారుడిని తల్లిగా, తండ్రిగా అన్నీ తానే పెంచి పెద్ద చేశారు. ఆవిడ కళారంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఆవిడకి అనేక గౌరవాలు దక్కినాయి. 2022లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక నంది అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుండి కళై మామణి పురస్కారము అందుకున్నారట. వివిధ చలనచిత్రాల సంస్థల నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు కూడా తీసుకున్నారట. తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన షావుకారు జానకి గారు 94 సంవత్సరాల వయసులో 2026 ఆగస్టు 21న కన్నుమూశారు. ఆమె మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక సుదీర్ఘమైన స్వర్ణయుగం ముగిసినట్లయినది. అదండి షావుకారు జానకి గారి గురించి క్లుప్తంగా మీకు మాటల్లో. ఇప్పటికీ మీరు ఆవిడ నటించిన సినిమాలలోని పాటలు, కొన్ని పాటలు నేను వినిపిస్తాను. షావుకారు సినిమాలోంచే ఒక పాట నేను మీకు వినిపిస్తాను.

అదండి, షావుకారు అనే చలనచిత్రంలోంచి ఒక మంచి పాట. కాకపోతే ఇంకా మంచి పాటలు చాలా ఉన్నాయి. నేను మీకు ఇంకొక పాట వినిపిస్తాను. నేను కార్యక్రమం అయిపోయే లోపల ఒక రెండు పాటలు విందాము. అలాగే మనకి ఈ సినిమా ఇప్పుడు ఎలాగో మనకి శ్రావణ మాసం, మొన్న అందరూ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము గత శుక్రవారం నాడు శుక్రవారం నాడు అందరూ చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను. ఎవరో చెప్పినట్టు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రాసలు నడుస్తున్నాయి కదా. నగలు ఆడవారికి, శనగలు మగవారికి అని. మాకు ఇంకా శనగలు ఉన్నాయండి మా ఇంట్లో కూడా. మాకు కూడా శనగలు వచ్చినాయి చాలా. రేపటికి ఏదో చేస్తున్నారు అనుకుంటాను మా ఇంట్లో ఆల్రెడీ వాటిని శనగలతో. మళ్ళీ ఇప్పుడు మన అలాగే మొన్న చేసుకొని వారు రేపు మనకి జంజాల పౌర్ణమి ఉంది కదా, శ్రావణ మాసంలో పౌర్ణమి 28వ తారీఖున. ఆ రోజున కూడా చాలామంది వ్రతం చేసుకుంటున్నారు. వరలక్ష్మి వ్రతము అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటున్నారు. ఆ రోజు చాలామంది మనకి జంజములు వేసుకునే వాళ్ళు ఆ రోజు మార్చుకుంటారు 28వ తారీఖున. కాకపోతే మనకి మాసన్నందలి శ్రీ విష్ణు శివ మందిరంలో ఆయన మాత్రం 27వ తారీఖున పొద్దున చేస్తున్నాను అని చెప్పారు. అంటే 27వ తారీఖు మధ్యాహ్నం నుంచి పౌర్ణమి వస్తున్నది. ఆ పౌర్ణమి గడియల వలన అలాగే చాలామంది ఆ రోజు ఉద్యోగాలకి వాటికి వెళ్తారు కాబట్టి కొన్ని అవన్నీ ఆలోచించి మేబీ ఆయన 27వ తారీఖున చేస్తున్నట్టున్నారు. కొంతమంది ఇళ్లలో చేసుకునేవాళ్ళు 28వ తారీఖున చేసుకోవచ్చు. అలాగే మనకి కాన్బరాలో ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు అవి నడుస్తున్నాయి. కర్పహవల్లి అని చెప్పి మనకి కాన్బరా చాప్టర్ వాళ్ళు కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ వోకల్ కాన్సర్ట్ చేస్తున్నారండి. అది వచ్చి మనకి 28వ తారీఖున, అలాగే మన శుక్రవారం నాడే ఉంది అది. సాయంత్రము 6:30 నుండి థియో నోటరస్ మల్టీకల్చరల్ సెంటర్ 2 North Building, ఇది 180 London Circuit కాన్బరాలో జరుగుతున్నది. ఇందులో మీకు అరుణ్ గణేషన్ గారు మృదంగం, అలాగే కృతి భట్ గారు ఆవిడ వయోలిన్ వచ్చి విఠల్ రంగన్ గారు, ఆవిడ కృతి భట్ గారు మనకి విదుషినిమణి ఆవిడ, వీళ్ళు ముగ్గురు వస్తున్నారు. మీరు ఇది టికెటెడ్ ఈవెంట్ అండి. మనకి $30 ఉంటుంది పర్ పర్సన్ పెద్దవాళ్ళకైతే. అలాగే పిల్లలకైతే $10, 12 ఏళ్ళలోపు వాళ్ళకి ఏమీ ఉండదు. మీకు మరిన్ని వివరముల కోసము నిత్యా గారిని 0416-488-674, అలాగే జయంతి గారిని 0403-163-104 అనే నెంబర్కి మీరు సంప్రదించగలరు మీరు టికెట్స్ కావాల్సిన వాళ్ళు. ఇది మంచి కార్యక్రమం అండి. వీళ్ళవి ప్రతి సంవత్సరము మేము వెళ్తూనే ఉంటాం ఈ కార్యక్రమానికి. చాలా బాగా ఆర్గనైజ్ అది చేస్తారు. మీకు చెప్పాలంటే మీకు ఒక విధంగా మనకి కర్ణాటక మ్యూజిక్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీకు కూడా దాని ఏమంటారు $30 ఖర్చు పెడితే మీకు దానికంటే మరింత రేట్గా మీరు ఆస్వాదించవచ్చు ఆ కార్యక్రమానికి వెళ్తారని ఆశిస్తున్నాను. అలాగే మనకి ACT తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళది మా తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా కల్చరల్ ఈవెంట్ అది ఉంది. దాని గురించి కూడా మీకు మరిన్ని వివరాలు చెప్తాను. నేను వివరాలు చెప్పే లోపల నేను నిన్న మొన్న నేను ఒకరి విశ్లేషణ వింటున్నాను. ఎంఎం రావు గారు అని చెప్పి మనకి యూట్యూబ్లో అవి వస్తూ ఉంటాయి వారవి. మీ యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చూడండి మదన్ గుప్తా గారు అని చెప్పి ఆయన ఇంటర్వ్యూస్ అవి బాగానే ఉంటాయి. ఆ సందర్భంగా ఆయన మనకి వేమన పద్యము ఒకటి ఉంది కదా, దానికి అర్థము చెప్పారు. అంటే ఆ వేమన పద్యాలన్నీ చాలా వరకు మనం చూస్తే మనకి అందరికీ అర్థమైనట్టుగానే ఉంటాయి. మరి ఒక పద్యం వినిపిస్తాను మీకు.
చెప్పులోన రాయి చెవిలోన జోరీగా, కంటిలోన నలుసు కాలిముళ్ళు, ఇంటిలోన పోరు ఇంతింత గాదయ, విశ్వధావిరామ వినురవేమ. సో మనకందరికీ తెలిసిన తాత్పర్యం ఏంటంటే, చెప్పులో పడిన రాయి నడుస్తున్నప్పుడు, చెవి దగ్గర తిరిగే జోరీగా వింటున్నప్పుడు, కంటిలో పడిన చిన్న నలుసు చూస్తున్నప్పుడు, కాలికి గుచ్చుకున్న ముళ్ళు నిలబడుతున్నప్పుడు నిరంతరం అమితమైన బాధను కలిగిస్తాయి. అలాగే ప్రశాంతత లేని ఇంట్లో జరిగే నిరంతర కలహాలు గొడవలు మనిషికి అంతకంటే ఎక్కువ మానసిక నరకాన్ని, చెప్పలేనంతన వేదనను మిగులుస్తాయి అని చెప్పి మనందరికీ మామూలుగా తెలిసిన తాత్పర్యము. దాన్నే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఆయన ఏమంటారంటే, చెప్పులోని రాయి అనేది మనకి అరిషడ్ వర్గాలు, అంటే మనకి అదే. అలాగే ఇంటిలోని పోరు అంటే, ఇంటిలో జరిగే పోరు అంటే ఏంటంటే, జీవుడు నివసించే శరీరం లేదా మనసు అనే దానిని అది సూచిస్తుంది. మనసు అనే ఇంట్లో కామము, క్రోధము, లోభము, మదము, మాశ్చర్యము అనే అరిషడ్ వర్గాలు అంటే ఆంతరంగిక శత్రువులు అన్నమాట. అంటే ఇంటిలోని పోరు అంటే మన ఇంట్లో జరిగే పోరు కాదు, మన మనసులోనే, మన దేహంలోనే జరిగే మన ఈ అంతర్గతమైన శత్రువులు ఉన్నాయి కదా, వాటితో పోరాడుతూ అలాగే ఇంకోటి ఏంటంటే, మనకి చెప్పినది కాలిముళ్ళు అనేది ఆయన ఏం చెప్పారంటే, కాలిముళ్ళు అనేది మనకి కర్మలు, మనకి అంతకు ముందర చేసుకున్న కర్మలు మనల్ని వెంటాడుతూ వస్తాయి అంటారు కదా పెద్దవాళ్ళు. అవి కాలిముళ్ళు ఎలా గుచ్చుకుంటే ఎలా నొప్పిగా ఉంటుందో, ఆ కర్మలన్నీ మనకి ఎప్పుడూ అలా బాధని కలిగిస్తూనే ఉంటాయి. ఓకే, దాని తర్వాత మనకి ఆ విధంగా అలాగే మనము ధ్యానంలో కూర్చొని అలాగే భగవంతుని వైపు దృష్టిని పొరిద్దాం, లేకపోతే భగవంతుడి వైపు కాకపోయినా లోపలికి చూసుకోండి అంటారు కదా, అలా మెడిటేషన్ చేసుకుందామని కూర్చున్నప్పుడు మనకి జోరీగా అంటారు చూసారా, చెవిలో జోరీలాగా. లేకపోతే మనకి ఏమవుతుందంటే, ఆయన ఏం చెప్పారంటే, మనకి ఎక్కడో చోట చెంప మీదో ఎక్కడో మనకి దురద పుట్టినట్టుగా అనిపిస్తుంది, లేకపోతే ఇంకోటేదో అనిపించి మనకి అలా లోపలికి దృష్టి సారించలేకపోతాం అన్నమాట. అది మనకి జోరీగలది. ఓకే, కాలిముళ్ళు ఒకటి, మనకి కాలిముళ్ళు అయిపోయింది. ఇంటిలోనే పోరు అంటే మనకి అరిషడ్ వర్గాలు, మనకి కామక్రోధ లోభ మాశ్చర్యాలు అనేవి. అలాగే చెప్పులోన రాయికి ఆయన చెప్పినది ఏంటంటే, ఆయన ఒక విధంగా చెప్పిన తాత్పర్యం ఎలా ఉంది అంటే, నీకు బాధగా ఉన్నప్పుడు లోన ఉన్న బాయి అంటే మనకి ఉన్న బాధని మనం ఎవరికైనా చెప్పుకుంటే పోతుంది, అది మన లోపలే మదన పడుతూ ఉండే కంటే, అది చెప్పారు దానికి తాత్పర్యం. అలాగే కంటిలోని నలుసు, అది మన అజ్ఞానానికి ఇది, కంటిలోని నలుసు అంటే మనం వీటన్నిటినీ దాటుకొని ముందరికి వెళితే మనకి లోపల ఉండే నలుసు, అంటే లోపల ఉన్న ఆత్మజ్ఞానం కలుగుతుంది, కంటి దాన్ని తెలుసుకోగలిగాను వీటన్నిటినీ వదిలిపెట్టి అని చెప్పి దానిలోని పారమార్థిక అర్థము అని చెప్పి, ఆధ్యాత్మిక పరంగా ఇంత నిగూఢమైన అర్థం ఉంది అందులో, మరి యోగి వేమన గారు చెప్పారు అంటే, పైపైన చెప్పినట్టుగా మీకు ఏదో చెప్పులో రాయి ఉంది, చెప్పులో పడితే రాయి నడుస్తున్నప్పుడు, అలాగే చెవి దగ్గర జోరీగా ఉన్నప్పుడు, కంటిలో పడితే చిన్న నలుసు ఉన్నప్పుడు, అలా చిన్న చిన్న మాటలతోనే మనకి చాలా నిగూఢమైన ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చెప్పారు అని చెప్పి ఆయన చెప్పారు. అది విన్న తర్వాత మనకి ఇలాంటివన్నీ మనం ఊరికే ఎలాగో వినేస్తూ ఉంటాము, కానీ ఇందులో ఉండే ఇంత నిగూఢమైన అర్థం ఉంది, అలాగే మనకి ఉపయోగపడుతుంది ఇలాంటివన్నీ అని చెప్పి అనుకున్నాను నేను. మీకు కూడా ఇది ఆ విధంగానే మీరు కూడా ఆలోచిస్తారు అని అనుకుంటున్నాను నేను కూడా. అలాగే మీకు ఇందాక చెప్పినట్లుగా షావుకార్ జానకి గారు సినిమాలోంచి ఆవిడ నటించిన ఒక సినిమాలోంచి ఒక పాట విందాము.